అజిస్థాన్ గురించి ముస్తబల్ కాలర్ చోక్త కాల్కట్ సబా. జీ అస్సలాం అలైకుం. హలో అస్సలాం అలైకుం.